0: ఇప్పుడు హుస్సేని రాగంలో త్యాగరాజస్వామి కృతి రామా నిన్నే నమ్మినాను ఆదితాళం.
1: లిసన్ టు రామా నిన్నే నమ్మినాను, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ హుస్సేని, సెట్ టు ఆది.

0: ఇప్పుడు వినండి మహాత్రిపుర సుందరి, భైరవి రాగం, రూపకతాళం, పల్లవి గోపాల అయ్యర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పల్లవి గోపాల అయ్యర్, మహాత్రిపుర సుందరి, ఇన్ రాగ్ భైరవి, సెట్ టు రూపక్తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చలమేలరా, మార్గ హిందోళ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri Chavali Krishnamurthy. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Venkata Subbarama Shastri. Continuing the concert, you will now listen to Chalamelara, a composition of Saint Tyagaraja in Rag Marga Hindola, set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి సుందరి నీ దివ్య రూపమును ఆదితాళం.
1: శ్రీ చావలి కృష్ణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ సుందరి నీ దివ్య రూపమును ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ చావలి కృష్ణమూర్తి గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri Chavali Krishnamurthy. He was accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri Varanasi Venkata Subbarama Shastri. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you have just listened to vocal recital by Sherthalai Sri K. N. Ranganatha Sharma, supported on violin by Sri P. Sri Ramurthy, on Rudangam by Sri Salem K. Srinivasan, on Kanjira by Sri Thikkakara Vayan Santaram. This program came to you from the studios of All India Radio, Vijayawada.
1: రాగం ఛానల్లో మీరింతవరకు శేర్తలై శ్రీ కె రంగనాథన్ శర్మ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ పేరు శ్రీరామ్మూర్తి వయోలిన్, శ్రీ శైలం కె శ్రీనివాసన్ మృదంగం, శ్రీ త్రికాకర్ వయన్ శాంతారాం కంజీరా. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: స్వామినాథ పరిపాలయా సుమాం నాటరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ స్వామినాథ పరిపాలయా సుమాం ఇన్ రాగ్ నాటా సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి కర్ప కాంబికే బిలహరి రాగం రూపకతాళం పాపనాశం శివన్ రచన.
1: Now listen to a composition of Papanasham Shivan, Karpakambike, in Ra Bilahari Setru Rupaktal.

0: నుండి తుంగ తరంగే కుంతలవరాళి రాగం ఆదితాళం పెరియ స్వామి తూరన్ రచన.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పెరియ స్వామి తూరన్ తుంగ తరంగే ఎన్ రా కుంతలవరాళి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ సుమతి వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామభక్తి సామ్రాజ్యం, శుద్ధ బంగాళా రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఈజ్ రాగం 24/7 DTH, anytime, Indian music. You are listening to a Carnatic classical Veena concert by Shrimati S. Sumati. She is accompanied on Mridangam by Shri Varanasi Kali Prasad Babu. Shrimati Sumati continues her concert with a composition of Tyagaraja Swami, Rama Bhakti Samrajyam, in Rag Shuddha Bangala, set to Aditala.

0: ఇప్పుడు వినండి మామవ సదా జనని కన్నడ రాగం రూపకతాళం స్వాతి తిరునాళ్ రచన.
1: విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ మామవ సదా జనని ఇన్ రాగ్ కన్నడ సెట్ రూపకతాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి అభేరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి నగుమోము గలలేని ఆదితాళం.
1: శ్రీమతి సుమతి కంక్లూడ్స్ అ కాన్సర్ట్ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి నగుమోము గణలేని ఇన్ రాగ్ అభేరి సెట్టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీమతి ఎస్ సుమతి వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి ఎస్ సుమతి. She was accompanied on mridangam by Shri Varanasi Kali Prasad Babu. This program was contributed by All Your Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.